ఎందుకని చోటు మామూలు ఆ జోడి కాలు ఎందుకు దక్కాంగేమో కాలేసిన సక్కు సాగేను ముద్దు సాగేను వార్త.